మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్లపై ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

మీడియం వేవ్ 438.6 మీటర్లు అనగా 684 కిలోహెర్ట్స్లపై ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం ప్రారంభం.

శ్రీ పరాభవమాన సంవత్సరం, దక్షిణాయనం, శ్రావణమాసం, కృష్ణపక్షం త్రయోదశి అనగా సెప్టెంబర్ 9వ తారీఖు ఈరోజు బుధవారం. నేటి వనితావాణి కార్యక్రమంలో భాగంగా మహిళలు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు మరియు ఇంకా కొన్ని తెలుసుకోవాల్సిన విషయాలను వింటూ చక్కని పాటను కూడా వినవచ్చును.

శ్రోతలు, కార్యక్రమంలో ముందుగా ఒక మంచి మాటను విందాం. చెట్టును నరికేయడం చాలా సులభం, కానీ అదే చెట్టు పెరిగి పెద్దది కావాలంటే ఒక జీవితకాలం పడుతుంది. అలాగే కోపంతో ఒక మాట అనేయడం సులభం, కానీ క్షణం కాలంలో జరిగే ఆ మాట ఒక బంధాన్ని తెంచేస్తుంది. కాబట్టి మనం కోపంలో ఉన్నప్పుడు ఇతరులతో మాట్లాడే మాటలు చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. క్షణం మాత్రమే ఉండే ఆ కోపంలో అనరాని మాటలు అంటే ఎంతో కాలం మరియు ఎంతో ప్రేమగా ఉండే బంధాలు సైతం తెగిపోతాయి. కాబట్టి మనం మాట్లాడే ప్రతి మాటను ఇతరులు నొప్పించే విధంగా కాక ఇతరులకు సంతోషం ఆనందం కలిగించేదిలా ఉండాలి. ఇది ఈనాటి మంచి మాట.

0: శ్రోతలు, ఇప్పుడు వినండి అంతర్దీపబోటల రాకపోకల సేవా సూచనలు. ఎంవి బాముక రేపు ఉదయం 6 గంటలకు శ్రీ విజయపురం నుండి బయలుదేరి లాంగ్ ఐలాండ్ స్వరాజ్ దీపం మీదుగా రంగత్కు వెళ్తుంది. మరలా రంగత్ నుండి అదే రోజు మధ్యాహ్నం 12 గంటలకు బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహీ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి జాలీబై రేపు ఉదయం 6:15 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు ఉదయం 8:45 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రంగత్ రేపు ఉదయం 11:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహీ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మధ్యాహ్నం 1:00 బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి రాణి లక్ష్మి రేపు ఉదయం 11:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 2:00 బయలుదేరి సహీ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు మధ్యాహ్నం 3:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి జాలీబాయ్ రేపు మధ్యాహ్నం 2:30 శ్రీ విజయపురం నుండి బయలుదేరి సహీ ద్వీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి అదే రోజు సాయంత్రం 4:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. ఎంవి స్ట్రైట్ ఐలాండ్ రేపు సాయంత్రం 5:00 శ్రీ విజయపురం నుండి బయలుదేరి స్వరాజ్ దీపంకు వెళ్తుంది. మరలా అక్కడ నుండి మరుసటి రోజు ఉదయం 5:30 బయలుదేరి శ్రీ విజయపురంకు చేరుకుంటుంది. శ్రోతలు విన్నారు కదా అంతర్దీప బోటల రాకపోకల సేవ సూచనలు. ఇప్పుడు కార్యక్రమంలో ఒక చిన్న విరామం.
1: హలో, మే హూ HIV వైరస్ నామ్ తో సునాయి హోగా, మే ఆప్కా దోస్త్ బన్కర్ ఆప్కే శరీర్ మే ఘుస్కర్ ఆప్కో బీమార్ కర్ సక్తా హూ, ముజే ఉన్సే దోస్తీ

0: करना बहुत पसंद है जो जाने अनजाने एक से ज्यादा साथियों के साथ बिना कॉन्डम सेक्स करते हैं। ये किसी भी तरह के सेक्स में कॉन्डम का इस्तेमाल नहीं करते। मैं तो उन पर भी नजर बनाकर रखता हूँ जो अपने रेगुलर पार्टनर के साथ भी कॉन्डम नहीं लगाते, और जो नशे की हालत में दोस्तों के साथ एक ही सुई व सिरिंज का इस्तेमाल कर लेते हैं। इन छोटी छोटी लापरवाहियों से मुझे उनके पास आने का मौका मिल जाता है, तो मैं हूं HIV वायरस। मेरे बारे में जानने के लिए 1097 पर कॉल करके सवाल किया क्या?
1: India's greatest treasures are not just its monuments, they are its people, culture, and untold stories. The Ministry of Information and Broadcasting, through Prasar Bharati, proudly presents Gems of India, a national initiative inviting creators to showcase the unique identity of their districts. Whether it's culture, heritage, tourism, festivals, cuisine, handicrafts, local heroes, or hidden destinations, your story matters. Create a 1-3 minute video, reel, documentary, podcast, or vlog and upload it on the MyWaves platform. Entries will be judged on authenticity, creativity, storytelling, technical quality, and community impact. Exciting prizes await. 50,000 rupees at the district level, 2 lakh rupees at the UT level, and 5 lakh rupees at the national level. Celebrate your roots. Inspire the nation. Gems of India, because every district has a story worth telling.
2: విరామం తర్వాత శ్రోతలందరికీ తిరిగి కార్యక్రమంకు స్వాగతం. శ్రోతలు, కార్యక్రమంలో ఇప్పుడు వినండి ఒక సూచన. మీ ద్వీపం, మీ కథ, మీ గర్వం, అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, శ్రద్ధ వహించండి. మీ దీవుల మాయాజాలాన్ని, సౌందర్యాన్ని, ప్రత్యేకతను ప్రపంచానికి తెలియజేయగల కథ మీ దగ్గర ఉందా? సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ మరియు ప్రసార భారతి మీకు అందిస్తున్న జేమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్ ద్వారా మీ ప్రతిభను ప్రదర్శించే అవకాశం ఇదిగో. మీ కెమెరాల కటకం ద్వారా అండమాన్ మరియు నికోబార్ దీవులలో ఉత్తమమైన వాటిని బంధించండి. దాన్ని సంస్కృతి, వారసత్వం, పర్యాటకం, సంప్రదాయాలు, స్థానిక కథలు మరియు ప్రత్యేక గుర్తింపును ప్రదర్శించండి. మీరు చేయాల్సిందల్లా 1-3 నిమిషాల నిమిడి గల వీడియోను రూపొందించి మీ కథను దేవులకు, ప్రపంచానికి తెలియచెప్పండి. అంతేకాదు, గెలుచుకోవడానికి అద్భుతమైన బహుమతులు కూడా ఉన్నాయి. జిల్లా స్థాయిలో అయితే 50,000 రూపాయలు, రాష్ట్ర స్థాయిలో 2 లక్షల రూపాయలు, జాతీయ స్థాయిలో అయితే ఏకంగా 5 లక్షల రూపాయలు. మరి ఇంకా ఎందుకు ఆలస్యం? వేవ్స్ గ్రూప్లో నమోదు చేసుకోండి. మై వేవ్స్ను తెరవంచి ప్రోగ్రామ్కు వెళ్ళి మీ వీడియోను సమర్పించండి. వీడియో సమర్పించుటకు ఆఖరి తేదీ 30 సెప్టెంబర్ వరకు స్వీకరించబడుతుంది. కాబట్టి అండమాన్ మరియు నికోబార్ దీవుల సృష్టికర్తలారా, మీ కెమెరాలను పట్టుకోండి, మీ ప్రతిభను ప్రదర్శించండి మరియు మీ కథను ప్రకాశింపచేయండి. జేమ్స్ ఆఫ్ ఇండియా ఛాలెంజ్, మీ జిల్లా మీ కథ భారత వేదిక, మీ ద్వీపం మీ కథ మన గర్వం. ఇప్పుడే పాల్గొని లక్షలాది మందిని స్ఫూర్తినివ్వండి.

శ్రోతలు, వనితావాణి కార్యక్రమంలో భాగంగా ప్రతి మహిళలు ఒత్తిడికి గురి కాకుండా ఆనందంగా జీవించుటకు చేయవలసిన కొన్ని పనులను గురించి తెలుసుకుందాం. ఇంటిని చక్కదిద్దుకోవడం మొదలుకొని పిల్లలకు చక్కని భవిష్యత్తు నిర్మాణం వరకు ఇంటి ఇల్లాలు పడే తపన అంతా ఇంతా కాదు. ఈ క్రమంలో ఎంతో ఒత్తిడికి గురై మానసికంగా శారీరకంగా బలహీనంగా మారుతుంటారు. దైనందిన జీవితంలో ఎదురయ్యే అనేక ఆందోళనలను దూరం చేసి మనసుకు శాంతినిచ్చేది మన అభిరుచులే. రోజుల్లో కొంత సమయాన్ని ఎంతో ఇష్టమైన పని మీద కేంద్రీకరించడం వల్ల మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. భావోద్వేగాలు, ఒత్తిళ్లు, నిరాశలు తగ్గుముఖం పడుతుంది.

వస్తాయి. దాంట్లో మొదటిగా యోగా. ప్రపంచంలోనే పాపులర్ వ్యాయామం యోగా. మహిళలు అలవర్చుకోవాల్సిన అభిరుచులలో ఇది ప్రధానమైనది. యోగా చేయడం వల్ల ఫిట్గా బలంగా తయారవడంతో పాటు ఒత్తిడి తగ్గి సంతోషంగా ఉంటారు. శరీరంతో పాటు మానసిక పరిస్థితులు మెరుగుపడి ప్రతికూల పరిస్థితులు తట్టుకుని నిలబడేందుకు అనువుగా మనసు మారుతుంది, జ్ఞాపక శక్తి పెరుగుతుంది. రెండవదిగా సిరామిక్స్ తయారీ. ఒత్తిడిని తగ్గించడంలో సిరామిక్స్ తయారీ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. రకరకాల పాత్రల తయారీ నేర్చుకోవడంపై దృష్టి పెట్టడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. స్వయంగా అందమైన పాత్రలను రూపొందించి బహుమతిగా ఇవ్వడం లేదా ఇంట్లో వాడుకోవచ్చు. క్రోకరీ తయారీ సమయంలో దృష్టి మొత్తం పాత్రపై ఉండడం వల్ల మెడిటేషన్ చేసినట్లు అవుతుంది. అదేవిధంగా ఫోటోగ్రఫీ. మంచి అలవాట్లలో ఫోటోగ్రఫీ కూడా ఒకటి. మనం ఎక్కడ ఉన్నా ఏం చేస్తున్నా ఫోటోలు తీయవచ్చు. ఇప్పుడు ఖరీదైన కెమెరాలు కూడా అవసరం లేదు. ప్రతి ఒక్కరి చేతిలో స్మార్ట్ ఫోన్లు ఉంటున్నాయి. మీ అభిరుచికి తగినట్లుగా క్లిక్ అనిపించాలి. తీసిన ఫోటోలను క్రియేటివ్గా తయారు చేసి వివిధ రకాల ప్లాట్ఫామ్లపై పెట్టుకుంటే ఆ జ్ఞాపకాలు ఎప్పటికీ నిలిచి ఉంటాయి. ఈ ఫోటోగ్రఫీ వల్ల ఒత్తిడి ఆందోళన తగ్గి మనసు ఉత్సాహంతో నిండుతుంది. అదేవిధంగా స్విమ్మింగ్ మరియు డ్యాన్సింగ్. ఈత కొట్టడం వల్ల చాలా రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. ఎండార్ఫిన్స్ విడుదలవుతాయి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. స్విమ్మింగ్ కోసం బయటకు వెళ్ళడం వల్ల శారీరక మానసిక ఆరోగ్యంతో పాటు కొత్త పరిచయాలతో ఉత్సాహం కలుగుతుంది. నాలుగు స్టెప్పులు వేశారంటే హుషారుగా దానంతట అదే పరిగెత్తుకుంటూ వస్తుంది. మ్యూజిక్ను తగినట్టుగా శరీరాన్ని కదిలిస్తే ఆనందం రెట్టింపు అవుతుంది. డ్యాన్స్లో అధిక బరువు తగ్గి కండరాలు బలంగా మారతాయి, మానసిక ఆరోగ్యం మెరుగుపడుతుంది. అదేవిధంగా ఆభరణాల తయారీ. జ్యువెలరీ తయారీ అలవాటు చాలా మంచిది. దృష్టి మొత్తం డిజైన్ మీద ఉంటుంది. మనసులోని సృజనాత్మకతను వెలికి తీసి సరికొత్త ఆభరణాలు తయారు చేయవచ్చు. దీనిలో మంచి నైపుణ్యం సాధిస్తే ఆదాయం కూడా వస్తుంది. అదేవిధంగా కుట్లు అల్లికలు. ప్రస్తుత కాలంలో మహిళలు ధరించే డ్రెస్సులు దాదాపు అన్నీ ఎంబ్రాయిడరీలతోనే ఉంటున్నాయి. వీటి రేటు కూడా ఎక్కువే. స్వయంగా మన డ్రెస్ మీద మనమే ఎంబ్రాయిడరీ చేస్తే ఖర్చు కూడా ఉండదు. ఇందుకు ఏకాగ్రతతో పాటు ఓపిక కూడా కావాలి. మనం చేసినవి ఇతరులకు నచ్చితే ఆత్మవిశ్వాసం పెరిగి సంతోషంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. అదేవిధంగా కుకింగ్ బేకింగ్ సరికొత్త కలెక్షన్స్. దాదాపు మహిళలంతా వంట చేస్తూ ఉంటారు. అయితే రోజు చేసే వంట కాకుండా కొంచెం కొత్తగా చేసి ఇంట్లో వాళ్లకు రుచులను వడ్డించండి. తిన్నవారు ఎంత బాగుందో అని చెప్పే మాట మీ కడుపును నింపేస్తుంది. ఇంట్లో చేసినవి ఏవైనా ఆరోగ్యకరమే. అందుకే రకరకాల వంటలు చేయడానికి ప్రయత్నించండి. అదేవిధంగా గార్డెనింగ్ బొకేల తయారీ. గార్డెనింగ్ను అలవాటు చేసుకుంటే ఒత్తిడి మీ దరిదాపుల్లోకి రాదు. సేంద్రియ కూరగాయలలో పండ్లు పండించడంతో పాటు సువాసనలు వెదజల్లే పూల పరిమళాలు ఇంటి ఆవరణంలో మీతో పాటు మీ కుటుంబానికి ఉల్లాసాన్ని కలిగిస్తాయి. ఇక పూల బొకేలుగా మారిస్తే మీ నైపుణ్యాలు మెరుగుపడినట్టే. దీనివల్ల సృజనాత్మకత వెలికి వస్తుంది, మనసు ఆహ్లాదంగా మారుతుంది. అదేవిధంగా అందంగా ఆరోగ్యంగా ఉండేందుకు కొన్ని విషయాలు. ఒత్తిడి వల్ల ముఖ సౌందర్యాన్ని గాలికి వదిలేస్తూ ఉంటాము. అప్పుడు మన ముఖం నిస్సహాయంగా అనిపిస్తుంది. అందువల్ల ముఖాన్ని మరింత కాంతివంతంగా మార్చుకునేందుకు ఇంట్లోనే ఫేషియల్ తయారు చేయాలి. చర్మ సంరక్షణ ఇటువంటి క్రీమ్లు ఫేషియల్స్ చేసుకోవాలో నేర్చుకుని చర్మ సౌందర్యాన్ని పెంచుకోవాలి. వీటికి ఫేషియల్ యోగాను జత చేస్తే అందము ఆరోగ్యము మన సొంతమైనట్టే. వీటి వల్ల ఒత్తిడి నిస్సత్తువులు నియంత్రణలోనికి వచ్చి ఆనందంగా జీవించగలుగుతారు. మహిళలు గృహంలో ఒక ముఖ్యమైన పాత్రను కలిగి ఉంటారు. కాబట్టి మహిళలు ఎంత ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారో ఆ గృహంలోని మిగిలిన వారు కూడా అంతే ఆరోగ్యంగా ఆనందంగా ఉంటారు. కాబట్టి మహిళలు ఎప్పుడు వారి గురించి వారు కొంచెం సమయాన్ని కేటాయించడం చాలా అవసరము. శ్రోతలు, మహిళలు ఒత్తిడికి గురి కాకుండా ఉండుటకు చేయవలసిన పనులను గురించి తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో ఒక పాటను విందాం. మిస్టర్ పర్ఫెక్ట్ చిత్రం నుండి

శ్రోతలు చక్కని పాటను విన్నారు కదా. ఇప్పుడు వనితవాణి కార్యక్రమంలో కొన్ని వంటింటి చిట్కాల గురించి తెలుసుకుందాం. పచ్చిమిరపకాయల్ని కాసింత పసుపుతో చేర్చి సీసాలో నిల్వ చేస్తే ఎరుపు రంగుకు మారకుండా ఉంటాయి. ఉప్పు ఉన్న జాడీలో 2 పచ్చిమిరపకాయలను వేసి ఉంచితే వర్షాకాలంలో ఉప్పు చెమ్మ చేరి నీరు కారకుండా ఉంటుంది. పెరుగు పుల్లగా మారకుండా ఉండడానికి పెరుగులో కొబ్బరి ముక్కను వేసి చూడండి. పెరుగు రుచిగా సరిగ్గా తోడుకోవాలంటే తోడు పెట్టే ముందు గిన్నెను పటిక ముక్కతో రుద్దండి. వెల్లుల్లి రేకులను సులువుగా తీయాలంటే వాటిని ఎండలో కొద్దిసేపు ఉంచండి. రసం పిండిన నిమ్మకాయలను సన్నని ముక్కలుగా తరిగి ఆవిరి మీద ఉడికించి దానికి కొంచెం ఉప్పు కారం బెల్లం కలిపి పోపు వేయండి. నోరూరించే నిమ్మకాయల పచ్చడి రెడీ అవుతుంది. దోశల పిండిలో 1 కప్పు సగ్గుబియ్యం కూడా వేసి రుబ్బితే దోశలు చెరగకుండగా పల్చగా వస్తాయి. కేక్ చేసేటప్పుడు పిండిలో 1 చెంచా గ్లిజరిన్ కలిపితే కేకు ఎక్కువ కాలం తాజాగా ఉంటుంది. కొత్తగా కొన్న జామ్ సీసా మూత గట్టిగా ఉండి తీయడానికి రాకపోతే మూతను మంట మీద కొద్దిసేపు వేడి చేయండి. కోడిగ్రుడ్లు ఉడకబెట్టడానికి 1-2 గంటల ముందుగానే ఫ్రిడ్జ్లో నుంచి తీసి ఉంచితే పగిలే అవకాశం ఉండదు. ఆమ్లెట్ వేసే ముందు పెనం మీద కొంచెం ఉప్పు జల్లితే అంటుకోకుండా ఉంటుంది. ఫ్రిడ్జ్ లేని వారు కోడిగుడ్ల మీద ఆముదం నూనె రాస్తే త్వరగా కుళ్ళిపోవు. పులిహార పలావు లాంటివి పొడి పొడిగా ఉండాలంటే వండేటప్పుడు 1 స్పూన్ వెన్న చేర్చి చూడండి. టమాటా వడిలిపోయినట్లయితే వాటిని ఉప్పు నీటిలో 1 రాత్రంతా ఉంచితే తాజాగా మారుతాయి. పూరీలు మెత్తగా అవ్వకుండా బాగా పొంగి ఉండాలంటే గోధుమ పిండిలో గుప్పెడు బొంబాయి రవ్వ లేదా బియ్య పిండిని కలపాలి. శ్రోతలు కొన్ని వంటింటి చిట్కాలను తెలుసుకున్నారు కదా. ఇప్పుడు కార్యక్రమంలో మరొక పాటని విందాం. కొత్త బంగారు లోకం చిత్రం నుండి శ్వేతా పండిత్ పాడిన ఈ పాట మీకోసం.

ప్రకృతి ఒసిగిన పెన్నది మన తెలుగు తల్లి మధురమైన సన్నిధి. ఇంతటితో ఈనాటి అమృతవర్షిణి తెలుగు ప్రసారం సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారమయ్యే తెలుగు కార్యక్రమంలో కలుసుకుందాం. అంతవరకు సెలవు, మరి నమస్కారం.